ప్రస్తుతి తిమ్మప్ప హెచ్ గౌడ. ఈ కార్యక్రమ ఆకాశవాణి బెంగళూరు కేంద్రద కొడుగే.